యాజ్ఞాకరంహ సర్వబలధారయు అనాది అనంతవు దివ్యని మోక్షంపన మాతావన కన్యమరియతుమాన్గే గతహా ప్రాణయ ఒబిగే శ్రీ కుమారయాట ఒబిన వాసస్థానయక్ వన లెస ఇస్ప్రీతు శాంతు అరమేన్ హేతుయుక్త కరది వదాలావేద అప సతుటు సిహికర్నో తుమియగే దయాబర ఆజ్ఞావ బల అపటే దెన్నావు నపురువలిన్ హా అనవర్త మర్ణేన్ గెలవేమ సెలసో మెనవ మే కీదే అపగే స్వామియు జేసు క్రీస్తు సహసే ఉదిసామ అపట లెబేవా ఆమేన్.